ఈత పొర్తూ ఈ తొలలేసిన నడపాదు కొర్తి నకులు శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర ఆంగ్ల మాధ్యమ శాలద జోకులు పాలు పడైన జోకులు సజీనా శ్రేయ డిపి నందన్ ఆల్బినా వైభవి దిశాన్ అనన్య ఎండి ఆద్యలక్ష్మి భవ్యేష్ అన్విత్ కృతిక యశ్విక అర్చన శ్రద్ధ శ్రావ్య బుక్క అమిత్ సహకార శారదం శ్రీమతి పరిమళ ఎంవి ఇంబిల్ పరికల్పనే శ్రీమతి